0: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ అపనా మృదంగం లై విన్యాసం కా సమాపన్ సంకీర్ణ చాపు తాళ్ సే కర్ రహా హై.
1: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ కంక్లూడ్స్ హిస్ లయ విన్యాసం ఆన్ మృదంగం విత్ సంకీర్ణ చాపుతాళం.